0: హమకశ్వరం ఎవరెంగి వాహక తవ్గా బుద్ధిగా అహులు వెరున్న హైబ్రత వాకం కశ్వరే ఏ కురువానకి హదాగం ఉఫిద్దే వాహకతకే నూనె అది కీం హియే ఎయి ఏగి కురిం బావాలివ్య ఫొత్త తెదుకురా అది హురిహాకమె తఫ్సీల్ కొద్దే అది ఈమాం వా భయక హిదాయత కం గయ్యాయ్ రహ్మత కం గావా ఫొతే.
1: DIVAHFM DIVAHIN NAYAKU NUMADIHA EKE MEGAHERTZ
2: ALINUR

మీ ఇస్మాయిల్ అఫాన్ రంగుల నూకుల అళికుల ఉదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి